0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కొట్టి వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మే అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: ఫ్రీగా ఇస్తున్నారు మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని. మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, శాంటా క్లారా టౌన్ సెంటర్.
8: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
9: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
10: Amritam kuda amma cheti vanta mundu digidudupe kada. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్.

వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో విరిజల్లు. ఊలాలా మజా చేయాలా.

0: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో 92.3 HD2, అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో మజా చేయాలా.
2: ఇంతకీ నీ పేరు చెప్పలేదు.

0: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
1: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: మీరు ఒక నాలెడ్జబుల్ రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
3: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోత్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
2: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
3: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221099 4. NMLS number 2610741.
4: Hi, locker lo unna mi pata bangaru gajulni yen cheyalo teliyadam leda? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
5: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
6: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
7: Hi guys, this is Vishal Mishra. I'm coming to Bay Area on the 11th of July.
8: Bollywood events, Vikramjeet Singh and Akash Sharma present Vishal Mishra live in concert. Vishal Mishra live for the Pagalpan tour. Vishal Mishra live.

0: July 11th at the Oakland Arena. Get your tickets now at Ticketmaster or Sulekha.com. For details, call Bikramjeet Singh at 669-265-4603 or Akash Sharma at 209-750-5303.
1: మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. విరచల్లు విరచల్లు ఉల్లాలా మజా చేయాలా.
2: కంగ్రాచులేషన్స్ విక్కీ.
3: థ్యాంక్ యూ.
2: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: వింటున్నారు విరిజల్లు రేడియో 92.3 HD2 అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో
1: విరిజల్లు రేడియో.

మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. ఉల్లాలా మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane Undipote Pohontundi Kada?
10: Undipodam?
9: Yela, Time Aipothundi Kada?
10: పెద్దాం
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, nu eppudu van kodutunnadu? Ha? Manaku pellaina van kodutunnadu, manaku pillalu putta van kodutunnadu, mana musulalo ayipara van kodutunnadu. Sarena? Inkoti, manam preminchukunnadu evariki cheppu.
10: Cheppanle gaani టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408
4: committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: అయిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఎప్పుడు. Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ అన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Good morning, America. Also, good old-fashioned summertime showers.
10: Again, we're looking today at...
11: Trump, good morning.
12: Good morning.
10: What's
12: your message?
10: Scraping your mouth.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu panikirani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadi kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
10: Congratulations, Ricky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: బాగా
1: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One
7: is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఎంజాయ్మెంట్ యువల్లో. మన దాసు ఎట్లా వచ్చాడంటే ఏసుకుంటు స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, girak girak lepi kattu mogi poddi downu. Hey, salam kattu chillam kattu manade ra place. Hey, teen maru yella kotti pench zara dosu.
2: Hey, liri giri pakan pe kiti kiti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

Hey, don't stop dancing! Bonacano loading!

なんで

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: Wicked also an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a postman now.
1: Congratulations, Vicky.
2: Thank you.
1: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఎవరు? ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు?
1: చెప్పనులే కానీ డోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
10: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
7: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
6: తుడిపక్లే, చిన్నగా రాసుకో.